సగలగ్రహస్తు మృత్యుంజయత్వమపి తస్య న చాభవిష్యత్. పాణి గ్రహాత్ ప్రథమమేష శివీకృతః కంఠగ్రహాత్ తదను మృత్యుజిదః

ప్రపంచమీ విశ్వమీ నిరోదయసి యత్తదవేక్ష భక్తః త్వత్స్పర్ధయేవ తనుతే నగరేక్ష నీలాః తత్సంఖ్యయా తమభినందయ సుప్రభాతం అంబత్యయంబక మనోహరి నిరంతర శోభావలోకన

అనుగ్రహ పదం అనఘం అరివైలవ అశోకామృతాంగిత్తోకశోక వినాశిని నమామి ధర్మ నిలయం కరుణా

మాతామరకత శ్యామ మాతంగీ మదశాలిని కురయాత్కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ సంగీతరసికే.